క్షేత్రం అందరంగ గురుగుగ సంవేద్యం, అందరంగ గురుగుగ సంవేద్యం అనంద జడ దుఃఖరగిద మనాద్యం, అందరంగ గురుగుగ సంవేద్యం అనంద జడ దుఃఖరగిద మనాద్యం. తనిద మవద మంపగద నిరస తనిద మవద మంపగద నిరస తనిద మ తనిద గద తనిద మద నిద.